0: మధేయంబు త్రిజగాలనెవరు స్మరించరాదు.
1: అమరలోక విజేత లంకాధినేత,
0: అమరలోక విజేత లంకాధినేత, రావణుని శాసనము నిరాకరించు విష్ణుదాసుల బట్టికే విరచిక.